ధర్మ కుమార కైసర్య శ్రీ బ్రహ్మ జ్ఞానయాని విదూర్ కైసర్య జ్ఞాన హవ శిశు జనమ మనున్ బడాలె పని కృతి ఉజ్వల శ్రుత సైతక